శక్తి సముద్ర సముద్రమంతగం దర్శిత ప్రేమ విజృంభతి రంగం అశి త్యాన్ని ఆర్తి సురూ కెలి. గురుదేవా, తుమి శక్తిరూపీ సాగరావరచా ఎక భవ్య తరంగా సత్య ప్రేమాచా అవర్ణనీయ రంగాత్, మనాతీల్ సంశయ రాక్షసాలా నాయిసె కరణారి మహా శస్త్రాత్, పృథ్వీవరిల్ సార్యా భవరోగావరిల్ వైద్య ఆహాత్, మీ అప్లా దాస్ అప్లా సేవక్ అప్లాలా శరణ ఆలెలో ఆహే. హే ధర్మ సంస్థాపక, హే అవతార నిష్ట, హే గురు రామకృష్ణ, మీ అప్లాలా వందన కర్తో. త్యాచ్ వేళా శేజార్యాచా కాళీ మందిరాతల్యా పూజార్యాని శంఖ ఫుకలా అని వివేకానందంచా అంతర్మయీ మంగళ ధ్వని ఉమట్లా, తథాస్తు తథాస్తు ఇచ్చిత ఫల ప్రాప్తస్తు ఇచ్చిత ఫల ప్రాప్తస్తు. అని బగా మీ మనతో శ్రద్ధ కశీ బస్తే, అంధశ్రద్ధ నవే, శ్రద్ధ కశీ బస్తే. మళ్ళా వారంవారం దోన్ తీన్ వేళ విచారల గేలా, ఘరీ సాంగిత గేలా, మీ పునా త్యాచి పునరావృత్తి కర్తో కి ఇథ ఆల్యాని కాయ వాట్లా. తో విచారాత్ థోడాసా బదల్ జాలా. అప్లాలా కాయ వాట్టేచేపేక్షా ఇతరాన్నా కాయ వాట్త యాచా విచార కర్ణ్యాచి మనాచి వృత్తి జాలీ. आणि असं असतं की हल्लीच्या लोकांना चमत्कार दिसल्याशिवाय नमस्कार करायचा नसतो. इथं स्वामीजी फक्त लीन भावाने नम्र भावाने आपल्या गुरुला शरण गेले आणि काय आश्चर्य, दुसऱ्याच दिवशी न्यूयॉर्कच्या वेदांत सोसायटीकडून 40,000 देणगी आल्याची सुवार्ता भगिनी निवेदितांनी विवेकानंदांनी सांगितली. त्यावर शांतपणे गंभीरतेने स्वामीजी एवढंच उद्गारले, सद्गुरूच्या सारखा पाठी राखा असताना इतर गोष्टीचा विचार करायची काय गरज, त्यांचं कार्य ते कोणत्याही परिस्थितीत कोणत्याही मार्गाने पुरे करून येणारच ना. प्लेगच्या साथीत केलेल्या सेवा कार्यामुळे श्रीरामकृष्ण संघाची अवघ्या भारतातील प्रतिमा प्रतिष्ठा उजळ झाली, उज्ज्वल झाली आणि प्रांताप्रांतातून या कार्याविषयी अनेक समाज सुधारकांनी गौरवोद्गारच काढले. या 3-4 महिन्यात आचार्यांना फारच दगदग झाली होती, विश्रांती घेणं आवश्यक होतं. बंगाल प्रांतात राहिला तर विश्रांती मिळणार नाही, म्हणून इथं काही काळ दूर जायला हवं, इथून हवामान बदलासाठी बाहेर पडायला हवं, असा सल्ला डॉ शशीभूषण यांनी विवेकानंदांचा रक्तदाब पाहून दिला. इथपर्यंत आपण आज आलेलो आहोत आणि आता डॉ शशीभूषणांचा सल्ला स्वामीजींनी कितपत स्वीकारला हे आपण पुढच्या भागात पाहणार आहोत. आपण ऐकत आहात रेडिओ पुणेरी आवाज 107.8 FM. आनंदी रहा, आनंद लुटा. आणि पुन्हा तुम्हाला सर्व मायबाप श्रोते व मनापासून वंदन करून या ठिकाणी थांबतो आणि पुढच्या भागात आपण डॉ शशीभूषण यांचा सल्ला त्यांनी किती स्वीकारला ते पाहणार आहोत. धन्यवाद.